रुपये कपी। ప్రత్యక్ష దైవవే దుడ్డు బగబగే కృత్యక్కె సాధన దుడ్డు ముత్తువరెల్లరూ ధణిసలు దుడ్డు కత్తలె కవియుదు ఇరదీర దుడ్డు ముత్తువరెల్లరూ ధణిసలు దుడ్డు కత్తలె కవియుదు ఇరదీర దుడ్డు ప్రత్యక్ష దైవవే దుడ్డు జగదేక తాణ జ